శ్రీ రామలీలా భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌశల్యానందన భగవానికి, శ్రీ దశరథనందన భగవానికి, శ్రీ కైకేయీనందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారో భయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజ్కి, శ్రీ రామజన్మభూమికి, శ్రీ కృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథకి, శ్రీ అయోధ్యాధామికి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురుస్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజ్ కి, సమస్త పూర్వాచార్యో కి, సర్వసంత వైష్ణవ భగవాన్ కి, సత్య సనాతన ధర్మ కి, గో మాతా కి, భారత్ మాతా కి, ప్రాతశృంగ

సమం సుసేవ్యమన్వహం అనూపరూప భూపతిం నతోహముర్విదాపతి ప్రసీద మే నమామి తే పదాబ్జ భక్తి దేహి మే పఠంతి ఏస్తవం ఇదం నరాదరేణ తే పదం వ్రజంతి నాత్ర